0: సంభాలవైతం
1: అల్లో కాక్ మినియా ప్రణిమాయస్ Оператор УВБ-76,
0: самый натуральный засранец.